హమకశ్వరం, ఈమాం విద్య మీసకున్నాయ్, యహూదీం ఖంగావి మీహున్నాయ్, నసోరా ఇన్నాయ్, సాబి ఉన్నాయ్, మేమ్మెంగ తెరేం వెస్ అల్లోహషాయ్ ఆఖర ద్వహం ఈమాం వె సాలిహ్ అమల్ కుల మీహుంగ వెరి రస్కలాంగ హజ్రతుగా ఎవరింగ ధర్మ ఎవరెన్నం హుట్టె అది ఎవరింగ మచ్చకం ఎవ్వెస్ బిరెన్నెతె అది ఎవరెన్ని హితామ కురా భయకం గావెస్ నుమె వేమే. ఇతరు భయా సాబియున్నకి దీనెన్నె మీహుం కమషాయ్ తది తకషాయ్ మలాయకతున్నం అళుకం కురా మీహుం కమబ్బునవే.

0: ఇండిగాడ్ డివై ఎఫ్ఎం
1: వాకి కొండ మగే లో
0: దివై ఎఫ్ఎం దివై నాయక్.
2: Nuwadhiha 1 MHz, Divahi FM.